0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: రేడియో మనోరంజన్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం ఆన్ ద రే ఆఫ్ రేడియో మనోరంజన్. ఈ ఉదయపు వేళ ప్రత్యక్ష ప్రసారంలో మిమ్మల్ని ఇంకొకసారి కలవడానికి బంగార అవకాశం దొరికింది. అయితే వాళ్ళ కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను, మీ సేవలో రాబోయే గంట కోసం. అవునండి శ్రోతలారా, ఉదయపు వేళ 8 గంటల నుంచి 9 దాకా బ్రింగింగ్ యూ ద లేటెస్ట్ మన టాలీవుడ్ లోకం నుంచి. ఐటీ స్టేషన్ స్టే కనెక్టెడ్ రైట్ హియర్ రైట్ నౌ 8 to 9. మధుర మధుర టీ స్వరాలు, మనసు పలికే రాగాలు, ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అవునండి శ్రోతలారా, ఇవాళ ఆన్ ద డెక్స్ మీ కృతిక మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే గురి గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకొక క్షణం వ్యర్థం చేయకుండా ముడులు పెట్టున్నాం నీటి కార్యక్రమం ఓ భక్తిదాయక వాతావరణంతో. శివ శివ నీ సంకీర్తన. మీకు తెలిసినట్టుగానే మనం శ్రావణ మాసంలోనున్నాం. శ్రావణ మాసం అంటే శివ పార్వతి యొక్క పేరుని తీసుకుని పూజ చేస్తే ప్రసాదంగా మీకు అనేక అనేక ఆశీర్వాదాలు కలవడానికి బంగార అవకాశం దొరుకుతుంది మీకు. కీప్ ప్రేయింగ్ అవుదయా, కీప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్.

హే సంగీత రసికులారా, హే సంగీత రసికులారా, తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వ నెల అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మాసం. శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి కలిసి వచ్చే మాసం కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. ఈ మాసం ప్రకృతిని పచ్చదనంతో కలకలలాడిస్తుంది. ఇందులో నిత్యం పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతాయి. అదే ఇవాళ మనం జరుపుకుంటున్నాం. నాగా పంచమి శ్రావణ మాసంలో ప్రసారం చేస్తున్నాం ఇప్పుడు నాగ నాగమాశ్రయం. విషింగ్ యూ ఆల్ నాగ పంచమి శుభాకాంక్షలు.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, మన రేడియో మనోరంజన్ పైన 8:10 అయితే ఇంకొకసారి శుభోదయం. ఈ సమయంలో నేను అనుకుంటున్నాను, చాలా మంది విద్యార్థులు బ్యాక్ టు స్కూల్ వెళ్తున్నారు. అయితే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీకు తెలిసినట్టుగానే శ్రావణ మాసంలో మనం శివశక్తిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటున్నాం. అందుకే ఈ శ్రావణ మాసంలో మనం పెళ్ళి ఎక్కువగా జరుపుకుంటాం. ఈ స్పెషల్ ఎడిషన్ని మనం విశేషంగా పెళ్ళి పాటలను ప్రసారం చేస్తాము.

హాయ్ సంగీత రసికులారా ఇవాళ కార్యక్రమంలో మీ దగ్గర ఏదో చిన్ని డెడిక్స్ ఉంటే బర్త్డే విషెస్ ఉంటే గుర్తించుకోండి ఒక్కటే నంబర్ 5252311 3 పైన 5252311 3 పైన వేచి ఉంటున్నా మీ డెడిక్స్ మీ రిక్వెస్ట్

తెలుగు వివాహ వేడుక అనేది సాంప్రదాయాలు ఆచారాలు మరియు కుటుంబ సభ్యుల సంతోషాలతో కూడిన అద్భుతమైన సంస్కృతి వేడుక పెళ్ళికి ముందు నిశ్చితార్థం నుండి పెళ్ళి తొండు పూర్తయ్యే వరకు అనేక పవిత్రమైన కార్యక్రమాలు ఉంటాయి అండ్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్

అవునండి శ్రోతలారా, ఈ పాట మనం విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఎవరెవరు తమ పెళ్లి జరుపుకున్నారు లేట్లీ శ్రావణ మాసంలో లేదా జరగబోతున్నారు. ఏ రాబోయే పాట విశేషంగా డెడికేటెడ్ టు మై స్పెషల్ ఫ్రెండ్ అవుట్ దేర్. దిస్ గోస్ టు యూ టామ్ టమరీన్ అయ్యర్ హూస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ దిస్ వీక్. Wishing you all the best. Mee kutta jeevithamlo. Ani paata visheshanga meeke.

పెళ్లికి కొన్ని రోజుల ముందు ఇళ్లలో సందడి మొదలవుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయదాం అనే వేడుకతో అసలు హాడావుడి స్టేజ్ ఊతుంది. వధు వరకు పసుపు రాసి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేస్తారు. ఈ సమయంలో బంధువులు అంతా కలిసి పాటలు పాడుతూ ఆట పడిస్తూ చేస్తే హంగమా అంతా ఇంత కాదు.

అసలు శ్రోతలరా, మనం చూస్తూ ఉంటున్నాం జిర్ర కళ్ళ బిల్లం. అది శుభ ముహూర్తంలో పురోహితులు చేస్తారు. అసలు పురోహితులు చెప్పిన సరిగ్గా ఆ పవిత్ర ముహూర్త సమయానికి మధ్యలో ఉన్న తేరను దించుతారు. వెంటనే వధూవరులు ఒక్కరి తలపై ఒక్కరు జిర్రకర్ర బెల్లం కలిపిన ముత్తును పడుతారు. శ్రోతలకు ఒక చిన్న మాట, జీవితంలో చేదు అంటే జీర్రకర్ర, తీపి బెల్లం రెండూ ఉంటాయని, వాటన్నిటినీ కలిసే పంచుకోవాలనేదే ఆ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం. సో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, అదే దట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యారేజ్. కానీ ద సీక్రెట్ బిహైండ్ ఇట్ ఈస్ టు జస్ట్ కీప్ గోయింగ్ అండ్ నెవర్ గివ్ అప్.

మంగళ సూత్ర ధారణ మూడు ముళ్ళ బంధంలో వరుడు వధువు మేడలో మంగళసూత్రాన్ని కడుతారు. అక్కడున్న వారంతా అక్షింతలు వేసి దీవిస్తారు. అదే సుఖ సంతోషాలను జీవించే జీవితం మొదలవుతుంది అక్కడ.

0: అసలు శ్రోతలారా, పెళ్ళి మొత్తంలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తే ఘటం ఇదే. వధువరులు ఒక్కరి తలపై ఒక్కరు పసుపు ముత్యాలు కలిపిన బియ్యాన్ని పోసుకుంటారు. అంటే షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్. మొదట పడతిగా మురలై ఈ తంతు కాస్తేపటికి ఎవరు ఎక్కువ పోసుకోవాలి అదే సరదా పోటీగా మారిపోతుంది. ఇరు వైపులు బంధువులు కూడా వీరికి
1: రాముడు ఒకటయ్యను ఈ దినము
0: సెటిల్ చేస్తూ కరింతలు కొడతారు.

అవునండి శ్రోతలారా, ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు, ఇంకా కమ్ జాయిన్ అస్ అతి త్వరలో. మనం విశేషంగా తెలుగు పెళ్ళి గురించి మాట్లాడుతున్నాం ఇవాళ కార్యక్రమంలో. పెళ్ళి అయిపోయాక ఒక పెద్ద నీల పాత్రలో బంగారం, వెండి ఉంగరాళ్ళు వేసి వాటిని ఎవరు ముందు తీస్తారో చూస్తే ఆట ఉంటుంది. ఇందులో గెలిచిన వారే ఆ ఇంట్లో బాస్ అని సరదాగా అంటారు. కొనసాగిస్తున్నాము దిస్ బ్యూటిఫుల్ వన్ లగా లగా లగ్నం. ఎంజాయ్ దిస్.

విన్నారా శ్రోతలరా, రంగులు, హంగమ, భావాలు, సుఖ సంతోషాలు, సరదాలు ఇవన్నీ కలిస్తేనే మన తెలుగు పెళ్ళి. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం రైట్ హియర్ రైట్ నౌ ఆన్ ద రే ఆఫ్ రేడియో మనోరంజన్. మీ కృతిక మీకోసం ఉంటుంది ఇంకో 15 మినిట్స్ కోసం. గెటింగ్ ఇట్ రైట్ కొనసాగిస్తున్నాం విత్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రాక్.

हे संगीत रसिकुलारा కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం మనం విశేషంగా మాట్లాడినాం తెలుగు పెళ్లి గురించి ఎంతో సుఖ సంతోషాలతో మనం జరుపుకుంటూ ఉంటున్నాం అయితే రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ చూసింగ్ రేడియో మనోరంజన్ ప్రతిరోజు

ఈ పాట విశేషంగా అంకితం చేస్తున్నాం to my cousin Divina inka Jevin. This goes to you, wishing you all the best for this new life, a new married life.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఈ 17th August ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు? జన్మదినోత్సవ శుభాకాంక్షలు. విషింగ్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్, అనేక అనేక ఆశీర్వాదాలతో. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం టు మా అమ్మ విద్యాని. విషింగ్ యూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

హే సంగీత రసికులారా, ఈ కార్యక్రమం యొక్క శుభాంతం దాకా మీరు మాటోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇవాళ ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ప్రస్తుతం బీట్స్ కొంచెం చేంజ్ చేస్తాం.

అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగామున కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఎంటటితో మీ కృతిక కీసెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం, శుభదినం. హ్యావ్ ఎ నైస్ డే ఆర్ దేర్.

0: ఇదిగో సూర్యం నువ్వు అడిగిన డబ్బులు
1: చాలా థ్యాంక్స్ అచ్చా
0: ఈ థ్యాంక్స్ లవి నాకు ఎందుకు చెప్పు నువ్వు అన్నమాట ప్రకారంగా ప్రతి నెల ఖచ్చితంగా వడ్డీ ఇచ్చేసేయాలి ఏదో సొసైటీ డబ్బులు ఎవరికీ తెలియకుండా బయట వడ్డీకి తిప్పుకుంటున్నాను నువ్వు కూడా ఎవరికీ తెలియకుండా అసలు వడ్డీ కట్టేయాలి